జీవతు ఏకాయుకోతు అరోకోతు ఏకాయుకోతు అరోకోతు దౌకితోతు పరమేంద్ర మహారాజ స పరమ రాజినీ తిథి కిచం తిథి కమం తిథిల పూజయోనిచం పరమేంద్ర మహారాజ వరస పరమ రాజినీయా